0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యుటి అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
1: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ ఎ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్. ఎ మెషిన్ క్యాన్ అనలైజ్, ఎ రోబోట్ క్యాన్ అసిస్ట్ బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై ఎ డాక్టర్ టు ద పేషెంట్. ఎన్ అల్గోరిథం క్యాన్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ బట్ పేషెంట్ స్టిల్ నీడ్స్ ఎ డాక్టర్ హూ క్యాన్ లిసన్ అండర్స్టాండ్ రీఅష్యూర్ అండ్ టేక్ ద రెస్పాన్స్.
0: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్ కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్

0: సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్ధత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పీ అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाखा मंत्री राजीव रंजन सिंह ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ధి చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016 చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్ట్రపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్ట్రపతి

0: జీసీపీ రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. హైజంప్లో పురుషుల హైజంప్లో రజత పథకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.
2: நேரம் 7:15. ஆகாஷ்வாணி.
3: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை எஃப்எம் கோல்ட்.
2: எஃப்எம் கோல்டில் திரையிசை பாடல்கள் கேட்கலாம். முதலில் மாயாவி திரைப்படத்திற்காக SPB சரண் கல்பனா பாடியுள்ள பாடல்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదట కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో సత్యం శంకర్ మంచివారి అమరావతి కథలు ధారావాహిక, ఆరేసిన చీర, ఇంకా పాటలు వింటారు. ముందుగా ఎం శశిరాణి గానం

0: ఈవేళటి కథ ఆరేసిన చీర.
1: చట్టు మీద బట్టలుతుకుతున్నారు. హుష్ హుష్. ధోవతుల్ని, చీరల్ని, దుప్పట్లని, జంబుకానాల్ని తిరిగేసి తిరిగేసి బండలకేసి బాదుతున్నారు. ఓ పక్క ముసలి వెంకాయి పెద్ద బాణలో నీలిమందు కలుపుతూ, పోరగాళ్ళెవరో దీనికి బొక్క కొట్టారే అన్నాడు పెళ్ళాం పోలేరమ్మతో. ఇంకెవరు, ఆ పూజారీది పోరగాళ్లే రాళ్ళు కొట్టుంటారు. ఆయన జన్మ అంతా చిల్లిబానేనా, కుమ్మరానికి చెప్పి కొత్త చేయించరాదు అంది పోలేరమ్మ గుడ్డలు పిడుస్తూ. ఓచి పోలి, జన్మంతా నీతోనే కాపురం చేశాను కదా, నువ్వు ఓటిదానివైపోయావు, ఇంకొత్తిని కట్టుకోనేంటి అన్నాడు బోసినొట్టి వెంకయ్య. ఓ లబ్బ సంబడం అని మూతి విరిచింది పోలేరమ్మ. ఏటే ఈ బాణమ్మ అయ్యక అలా నాటిదే, ఒట్టినే పోనిస్తానేటి అంటూ వెంకాయి చిల్లికి గుడ్డ పెళ్లికలు పెడుతున్నాడు. ఎవరి బండల దగ్గరికి వాళ్ల మూటలతో చేరుతున్నారు. అవతల పక్క కొత్తగా పెళ్లైన లచ్చి, సాంబడు మూటలతో దిగారు. వాళ్ళిద్దరికీ క్షణం పడదు, ఎప్పుడూ కీచులాటే. తిరిగి తిరిగి ఇంతేళ్లకు వచ్చావు, పొద్దు కనిపిస్తందా అన్నాడు సాంబడు. నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను తిప్పుతావే, వాళ్ళు బట్టలు వెయ్యాలా తిప్పికొట్టింది లచ్చి. సికారులే కాదు, మాటలు కూడా నేర్చావు గదే పళ్ళు కొరికాడు సాంబడు. నాకెందుకు సికారులు, మేస ఉన్న సోగ్గడవి నీకు కావాలి సికారులు. ఏటే నన్నే ఎక్కిరిస్తున్నావు, దర్భిస్ముఖందానా. ఓ లబ్బా పెనం మీద అట్లకాడల్లో ఏం ఎగిరిపడుతున్నాడు, లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు. ఓలమ్మో ఓలమ్మో గొల్లు మంది లచ్చి. వెంకాయి పోలేరమ్మ పరిగెత్తుకొచ్చి, ఓరు మీరు పడిసావా, బట్టలు తడపకుండానే దెబ్బలాట్లేంట్రా అని ఇద్దరిని విడదీసి పనికి పురమాయించారు. లచ్చి సాంబడు మాట్లాడకుండా బట్టలు ఉతుకుతున్నారు. మనసుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందుకో కసి. ఈ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేదు. పెద్దలు పట్టుపట్టి ఇద్దరికీ ముడేశారు. లచ్చి సన్నగా ఉంటుంది, సాంబడికి బొద్దుగా ఉన్న ఆడపిల్లంటే ఇష్టం. లచ్చి జడ చిన్నది, సాంబడికి పొడుగాటి జడలున్న పిల్లంటే మనసు. ఆడపిల్ల గజ్జల పట్టీలు పెట్టుకుని నడుస్తుంటే సాంబడి గుండెల్లో మువ్వలు మోగుతాయి. సాంబడు కొనిచ్చిన లచ్చి గజ్జల పట్టీలు అవతల పారేసి కడియాలు పెట్టుకు తిరుగుతుంది ఠంగు ఠంగున. లచ్చుకున్న ముక్కు బేసరి, దుద్దులు సాంబడికి బాగుండవు. అందుకే లచ్చంటే చికాకు, కోపం, అసహ్యం. దాని మాట, పలుకు, నవ్వు, అది చేసిన పచ్చడి, చిచి. సాంబడు కోపంగా చీర ఉతుకుతున్నాడు. ఆ చీర సీతాలు కట్టింది. సీతాలు కళ్ళ ముందు కదిలింది. అది నెమలికంఠం చీర. సీతాలు నెమలికంఠం చీర కట్టుకుని ముద్దబంతి పువ్వులా కదులుతుంటే సాంబడికి కళ్ళు ఒళ్ళు తెలిసేది కాదు. ఆడదంటే సీతాలే. దాని నవ్వు, దాని మాట, దాని నడక, బా ప్రాణాలు తోడేస్తుంది కదా అనుకుంటూ చీరలో సీతాల్ని ఊహించుకుంటూ హుషారుగా ఉతుకుతున్నాడు సాంబడు. లచ్చి అత్తాకోడలంచు పంచ ఉతుకుతోంది. ఆ పంచ కోటేశుది. మొగాడంటే కోటేశుగాడే అనుకుంది. ఎందుకు, ఈడు ఉన్నాడు మోటు మనిషి, కోటేశు ఎంత నాజుగ్గా ఉంటాడు. వారగా ఒక్క చూపు చూస్తే గుండె చల్లుమంటుంది. మొన్న పండగ రోజు ఈ అత్తాకోడలంచు పంచ కట్టుకుని తలపాగా చుట్టుకుని బజార్లో వెళ్తూ ఉంటే కార్యవర్ధిరాజుల్లా ఉండాడు, అందరి కళ్ళు ఆడిమీదే అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది. సాంబడికి సీతాలు దొరకలేదు, లచ్చికి కోటేశు మొగుడవలేదు. మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి తెచ్చుకున్న అన్నంలోకి పూజారి వీధి నుంచి కూరలు అడిగి తెచ్చుకుని మాట్లాడకుండా ఎదురెదురుగా కూర్చుని తిన్నారు లచ్చి సాంబడు. ఆ పైన బట్టలన్నీ చట్టు మీద ఆరేశారు. ఒకళ్ళొక పక్క, ఇంకొకళ్ళు ఇంకొక పక్క పట్టుకుని ఆ బట్టల్ని చట్టు మీద పరుస్తున్నారే కానీ ఇద్దరి మనసులు ఎక్కడో ఉన్నాయి. నెమలికంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి ఒంట్లో నెత్తురు జిల్మని పొంగింది. అత్తాకోడలంచు పంచపరిచి ఎగిరిపోకుండా రాళ్ళు పెడుతుంటే లచ్చి మనసు పొంగింది.

0: సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చి సాంబడు. సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఇద్దరూ ఉతికిన బట్టల్లో నచ్చినవి తీసి కట్టుకున్నారు. ఆశ్చర్యం, సీతాలు నెమలికంఠం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి. కోటేశు అత్తా కోడలంచు పంచ కట్టుకున్న సాంబడి వైపు ఆశగా చూసింది లచ్చి. మోటెత్తు అంది లచ్చి. సాంబడు మోటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు. లచ్చి తోసేయలేదు, తృప్తిగా నవ్వింది.
1: ఆరేసిన చీర సత్యం శంకరమంచు వారి అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సౌకర్యం కోసం, రక్షణ కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో భారత పౌరులు తమ ముఖ్యమైన పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవడానికి, ఎక్కడైనా సులభంగా యాక్సెస్ చేయడానికి ప్రధానమంత్రి డిజీలాకర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి డిజీలాకర్ పథకం ద్వారా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా విద్యా ధృవీకరణ పత్రాలు మొదలైన ముఖ్యమైన పత్రాలను డిజిటల్ లాకర్లో భద్రపరచుకోవచ్చు. ప్రయాణంలో లేదా ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఈ పత్రాలను కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం అందజేసిన సురక్షిత పథకం డిజీలాకర్ పథకం. ప్రధానమంత్రి డిజీలాకర్ పథకాన్ని మొబైల్ నంబర్, ఆధార్ నంబర్తో అనుసంధానించబడిన ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వగలరు. దేశ పౌరుల ముఖ్య పత్రాలను సురక్షితంగా భద్రపరచుకోవడానికి వీలు కల్పించే ముఖ్య ఉద్దేశంతో రూపొందించబడిన ప్రధానమంత్రి డిజీలాకర్ పథకం యొక్క పూర్తి వివరాలకు https://www.digilocker.gov.in వెబ్సైట్ను దర్శించగలరు.

కార్యక్రమంలో ఇప్పుడు ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి చరణ్ విభావరి ఆలపించిన పాట చిత్రం షష్టిపూర్తి.

శతమానం భవతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట. గీతరచన రామజోగయ్య శాస్త్రి, స్వరరచన మిక్కీజే మేయర్.

ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపుదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: நேயர்கள் கேட்டு மகிழ்ந்தது 100.1 MHz FM கோல்ட் வழங்கிய திரைகானம். மீண்டும் திரை இசை பாடல்களை பிற்பகல் 2:30 திரைகானத்தில் கேட்டு ரசிக்கலாம். தொடர்வது தெலுங்கில் செய்திகள். ஹைதராபாத் அஞ்சல்.
1: సమయం 12:30 వస్తుంది. ఇప్పుడు నేషనల్ న్యూస్ వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు. పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తలు వివరంగా. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 AIIB పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో AIIB వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు అజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్ధతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష

పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కుచ్చుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయం ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు, సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికి యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన, ఆత్మనిర్భర, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచీ నగోయాలో ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా

0: రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్, శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల అండర్ 78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయోన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్కండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: నేరం 12:40 ఆకాశవాణి 100.1 MHz FM గోల్డில் மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக உஷாராஜ், பத்மலதா பாடிய பாடலுக்கு இசையமைத்தவர் வீதா அன்பன்.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. అమ్మ కడుపులో మనం ఉన్నప్పటి నుంచి మన జీవనయానంలో అనునిత్యం అనుక్షణం అలసిపోకుండా మనతో పాటు ప్రయాణం చేసేది మన గుండె చప్పుడు. అపురూపమైన ఆ గుండెను కాపాడుకోవలసిన అవసరం మనందరికీ ఎంతో ఉంది. అందుకే మనందరికీ గుండెకి సంబంధించిన ఆరోగ్యకరమైన విధానాల పట్ల, ఇంకా ఆ గుండె సమస్యలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ గుండె దినోత్సవం వరల్డ్ హార్ట్ డేను వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ద్వారా నిర్వహించబడుతోంది. మరి ఈనాటి మన మధురమైన సమయంలో ఆ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. ముందుగా మస్కా చిత్రం నుండి జుబిన్ గర్గ్ పాడిన కందికొండ సాహిత్యం, సంగీతం చక్రీ.

మన గుండె పరిమాణం సరిగ్గా మన చేతి పిడికిలంత ఉంటుందండి. మరి ఆ చిన్న గుప్పెడంత గుండె మన శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని పంపిణీ చేస్తూ మనల్ని బ్రతికిస్తోంది. అటువంటి మన గుండె ఆరోగ్యం కోసం పెద్దగా త్యాగాలేమీ చేయక్కర్లేదండి. ప్రతినిత్యం ఓ అరగంట పాటు కాస్తంత కాలినడక, ఇంకా మన దినచర్యలో ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అంతేనండి. వివరాల్లోకి వెళ్లే ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో గానం చేసిన పాట వినేద్దాం. చిత్రం ఆర్యా 2.

గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కంటికి కనపడకుండా దాగి ఉండొచ్చు. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అంటూ 2026 సంవత్సరం అనగా ఈ ఏడాది హార్ట్ డిసీజ్ కెన్ హైడ్ ఇన్ పెయిన్ సైట్ను ముఖ్య ఉద్దేశంగా జరుపుకుంటున్నాం. అంటే మనం సాధారణంగా భావించే గ్యాస్ నొప్పి, ఛాతీ మంట లేదా ఛాతీ నొప్పి మొదలైన సమస్యల్ని తేలికగా తీసుకోకుండా మన శరీరంలో వచ్చే మార్పులను గమనించుకోవడం పట్ల అవగాహన కల్పించడం అన్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు లోకమే కొత్తగా చిత్రం నుండి శ్రీకృష్ణ రేవతి జంటగా పాడిన పాట, సాహిత్యం పెద్దాడమూర్తి, సంగీతం లలిత్ మనోమూర్తి.

మన శరీరంలో అలసట లేకుండా శ్రమించే సైనికుడు మన గుండె. మరి మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ, వ్యాయామం, యోగా,

ఇంకా మంచి నిద్ర, ధూమపానానికి దూరంగా ఉండడం, మంచి పోషక సమతుల్య ఆహారం ఎంతో అత్యవసరం. అంతేకాకుండా మన శరీరంలో ఏ చిన్న మార్పులు జరిగినా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. కార్యక్రమంలో మరో మంచి పాటు వినేద్దాం. కోటి సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం, చిత్రం మల్లీశ్వరి.

మనం నిద్రపోయినా తను జాగారం చేస్తూ మనల్ని నడిపించే పాలకుడు మన గుండె. మన గుండె ఆరోగ్యం కోసం నూనె వంటకాలు, జంక్ ఫుడ్స్ను పూర్తిగా తగ్గించి ఎక్కువ పోషక విలువలున్న ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లని నిత్యం మన

ఆహారంలో ఉండేలా చూసుకుందాం. ప్రేమలో పడితే గుండె జారి గల్లంతవుతుందేమో, కానీ అతిగా ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తింటే గుండె ఆసుపత్రి పాలవుతుందంటున్నారు వైద్యులు. జాగ్రత్త అండోయ్. మరి కార్యక్రమంలో ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రం నుండి కార్తీక్, శ్వేత, మోహన్ ఆలపించిన భాస్కర్ భట్ల సాహిత్యం, స్వరరచన దేవిశ్రీ ప్రసాద్.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రపంచ గుండె దినోత్సవం వరల్డ్ హార్ట్ డే విశేషాలు వింటున్నారు. మనం ఎంత సంతోషంగా ఉంటే మన గుండె అంత బలంగా ఆరోగ్యంగా ఉంటుందంట. రేపటి గురించిన ఆలోచనలు, ఆందోళనలు, ఆఫీస్ ఒత్తిళ్లు పక్క

0: పెట్టేసి సరదాగా పిల్లలతో గడపడం, పాత స్నేహితుల్ని కలిసి మాట్లాడుకోవడం, ఇంకా నచ్చిన సంగీతాన్ని వినడం చేస్తూ గుండె నిండా సంతోషంగా గడిపేద్దాం. మన కోసం మనం ఉత్సాహంగా ఉందాం. కార్యక్రమంలో ఇప్పుడు ఈ మంచి పాట వినేద్దాం. దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన పాట చిత్రం అత్తారింటికి దారేది.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె

మన గుండె రోజుకు సుమారు 100,000 సార్లు లబ్డప్మను కొట్టుకుంటూ శరీరంలోని రక్తనాళాల ద్వారా నిరంతరం 1000 లీటర్ల రక్తాన్ని పంపిణీ చేస్తూ ఉంటుంది. మన జీవితానికి ఆధారమైన గుండెని ఒత్తిడి, స్ట్రెస్ అనే శత్రువు నుండి కాపాడుకుంటూ ప్రశాంతంగా హాయిగా గడిపేద్దాం. ఇల్లంతా పండగ రావాలంటే ఎలా పరిశుభ్రతని పాటిస్తామో అలాగే మన గుండె గూటి ఆరోగ్యం కోసం చెడు అలవాట్లకు, వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి అంటున్నారు వైద్య నిపుణులు. కార్యక్రమంలో ఇప్పుడు ఎగిరే పావుర మాచిత్ర నుండి ఉన్నికృష్ణన్, సునీత ఆలపించిన ఎస్పి కృష్ణారెడ్డి సంగీతం, సాహిత్యం సిరివెన్నెల.

మనం ఏం తిన్నా ఏం తాగినా అచ్చం అలాగే మన హృదయంలో ప్రతిబింబిస్తుంది. హృదయం అద్దం లాంటిది. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో, ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటిస్తున్నామో ప్రతిరోజు పరిశీలించుకుందాం. మానసిక ప్రశాంతత మన ముఖంపై చిరునవ్వును మాత్రం ఎప్పుడు చెదరకుండా అలాగే నిరంతరం కొనసాగిస్తూ మన గుండెని 10 కాలాల పాటు పదిలంగా చూసుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు ఉషా సందీప్ జంటగా ఆలపించిన కులశేఖర్ సాహిత్యం వినేద్దాం. సంగీతం ఆర్పి పట్నాయక్, చిత్రం నువ్వు నేను.

స్వచ్ఛమైన గాలి, పచ్చని అందమైన ప్రకృతి మన గుండెకు అమృతం లాంటివి. అందుకని పచ్చని వాతావరణంలో ప్రయాణం చేస్తూ ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవనమే మనం మన గుండెకు ఇచ్చే అతిపెద్ద బహుమతి. ఇంకా ఇంట్లో వండిన తాజా ఆహారం, తాజా పళ్ళుని ఆస్వాదిద్దాం. అమ్మ వండి పెట్టిన వంటకంటే మన గుండెకు ఏ అమూల్య రక్షణ కావాలి చెప్పండి. ఉన్నట్టుండి గుండె చప్పుడు పెరగడానికి ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వల్ల కాకుండా మన ప్రేమ మాత్రం సరిపోతుందండి. గోపీ సుందర్ సంగీత సారథ్యంలో కార్తీక్ చిన్మయ్యి పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, చిత్రం నిన్ను కోరి.

శారీరక శ్రమ, సమతుల ఆహారం, మంచి నిద్ర మొదలైన ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. తీవ్రమైన నొప్పొస్తేనే అది ప్రమాదం అనుకుంటే అది పొరపాటు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా వచ్చే చెమట కూడా గుండెని తట్టే హెచ్చరిక కావచ్చు అంటున్నారు వైద్యులు. మన గుండె మనకిచ్చే సందేశం ఒక్కటే, జీవితం చాలా చిన్నది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. అందుకని మన కోసం, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళందరి కోసం మన గుండెని మనం భద్రంగా ఉంచుకోవాలి కదండి. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒకే ఒక్క ఛాన్స్ చిత్రం కోసం వెల్డింగ్ సీను, అంజనా సౌమ్య జంటగా పాడిన పాట విందాం.

జీవితంలో మనం ఎన్నో సాధిస్తాం, ఎంతో దూరం ప్రయాణం చేస్తాం. కానీ వీటన్నింటి వెనుక అలసిపోకుండా కొట్టుకునే మన గుండెని పది కాలాల పాటు పదిలంగా సంతోషంగా ఉండేలా చూసుకుందాం. దానికోసం గుండె ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్లు, అంటే జీవితంలో పాజిటివ్గా ఉండడం, ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడం కూడా మన గుండెకు నిండు ఆయుష్నివ్వగలదు అంటున్నారు వైద్య నిపుణులు. సంతోషంగా ఉండడమే మన గుండెకు శ్రీరామ రక్ష. ఈనాటి మన మధురమైన సమయంలో చివరిగా రాజహంస చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయత్రి ఆలపించిన పాట విందాం.